0: ఫహె కాఫిర్ మీహున్న ఎవరెన్న వాదు కురవ్వాద్వహం గెల్లుమాయ్ హలాకుంటే.
1: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం.
2: రహ్మాన్ వంత రహీం వంత అల్లాహుగే ఇస్ముఫ్రుం ఫషాగన్నమే.

0: దీని హేలం తెరికం ఎదురు కొద్దని నువ్వదిహ మెగాహర్ట్స్ దీని గాడు
1: ದುವ್ವಾಚೆ ಗಿಣಕ ಒಮ್ಮಾಗೂ ರಸ್ನುಕೊರೆ ಫದೋ ದತ್ತ ತಿಹರಿ
2: ಆ ಕೊಕ್ಕೋ
1: ದತ್ತ ಆದೆ ಮಡು ಮಡು ಮಶಾಯಕ್ ಬಲಾಗೆ ಗಣ್ಣಚ್ಚೆ ದತ್ತ ಮಿಹಾರು ಮಿಹು ರಸ್ಕೂರ ಉಣಿ ಹಿಂಗೆ ಮರು ಹಬ್ಬ ಗಡಿಂಗ್.

త్యబామీహుం అంగాదిని హియే ఉడుతౌ గయ్యాయ్ బిముగా వాహా ఖమే అల్లాహ్ దెనొడిగంవే అది అల్లాహీ కొమ్మె ఖమే మొళ దెనొడిగం వా రస్కలాంగే.

బునానతె అలమింగి వెరి రస్కలాకు ఏనా మగు ఫ్రెద్ది తిమన్నై నూనె ఎహెనెక్కమకు ఏనావి దురు ఎగింవా మగు ఫ్రెదుమెగ్గై.

0: మీహున్ నషాయ్ నికమతి మహ్రూమున్న ఎవరెంగి ముదలుగా హక్కివే.
1: వఫిల్ అర్ది ఆయాతుల్ లిల్ మూఖినీన్
0: యఖీన్ కురా బయక బిముగా కులదుం వంతకంగే హెకితకివే.

0: ఫహె కాఫిర్ మీహున్న ఎవరెన్న వాదు కురవ్వాద్వహం గెల్లుమాయ్ హలాకుంటే.
1: بسم الله الرحمن الرحيم
2: رحمن وانت رحيم وانت الله بإسم فلوم فشاغنمي

మిన్హు యాకులూన్. అది మరువెఫావా బిమకీ ఎవరెన్న టకా అలున్ దిరుమక ఫొణువ్వాణే కముగె హెక్కెకె తిమన్రస్కలాంగె ఎ బింగండు దిరువ్వీమె. అది తిమన్రస్కలాంగె ఎ బిమున్ ఒట్టరు నెరువ్వీమె ఫహె ఎవరెన్ కా ఉళనీ ఎయిన్నే.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగావా తనాయి త్యబామీహుంగే ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెం ఫురగస్దీ ఎంబురిదే.